పొమ్మాల కొడగలు ఆనవెప్పు నాడు మల్లె నాడు ఈనాడు కడంగినంత మైతాడి గ్రామత్ పండిజే పుత్తర తొల్లల ఈశ్వరికి తప్పండా కట్టు ప్రకార నంగకు నమ్మకాయితే నంగకు పుత్తరి నమ్మరా వగ్గే నంగకు ఒక కడివి నంగడ దేవ నంగకు తత్తు ఆ కడిర పాట్టు ప్రత్యేక వైతు ఉండు ఆ పాటల నశిపోయేనుళ్ళకు ఇక పండిజే పాడితు వృద్ధిపెచ్చినంతవరకు వెళుతున్న నంగైక మక్క ఆజి ఎడితే అరివ పెరివ కూడియండి పాటితు ఇంకైక పాడకు సురమాడితే ఆ పాటన పొమ్మల కొడుకారకు కొండు ఎల్లాడ పరవైతే నాకు కట్టు.